0: ఒరు పరిస్థితులు చోరడే ఆవశ్యకత ఇక్కడ ఎగ్జాంపుల్ చల్లరు పోయింటాయంగి లాస్ట్ టైం నండే కజిన్స్ మార్ గ్యాస్ స్ఫోట్ ఆవరు గ్యాస్ దురంతతులు మూను మక్క ఒరు ఉమ్మ హాస్పిటల్ సీరియస్ కండిషన్లు ఇక్కారు. సో ఆ సందర్భత్తుల ఆ చోర ఎందరే ఆ మక్కగు ఉమ్మగు చొమ్మె చోరడే అగత్యపడ్డే చెందంగి బ్లడ్ లిందంకైతే చోరల్ల పోయి తిక్కరు. సో అవిడే స్కిన్ డ్రాఫ్టింగ్ ఆకు పోలం చోరడే అగత్య చొమ్మె అగత్యమైట్టు బెండారు. అప్ప ఆ సందర్భతలు తుర్తు పరిస్థితులు నుప్పో ఆల్బా బండారు నల్ల రూపతులు సహాయకరారు చోర కొడుకురారు నాన్ తండ నాన్ తండ చెంత బంత్ ఎందరే చోర తంతు పొండారు. అదులు హిందూ ఉన్నారు అదులు ముస్లిం ఉన్నారు అదులు క్రిస్టియన్ ఉన్నారు నుప్పాళ్ళు కూడా ఒరు ముస్లిం ఒరు మూను పేషెంట్ అవిడ ఏదో ఒరు అది ముస్లిం హిందూ అది ఇది బండులేవా ఒటారైతే నాకు అవిడ బండు మనుష్య ఆ మనుష్యత్వ బండు అవిడ మనుష్య చొల్లరంకైతే ఒక కాన్సెప్ట్ బండెత్తారమే. సో ఐదు కొండుతూ నక్కు ఆ సందర్భతలు కూడా అది చొమ్మ హెల్ప్ అవరు ఆ మూను మొక్క గ్యాస్ దురత్తతులు అదులు జండు మొక్క మరికిరు ఒరుకిడా ఇప్ప చేయికరు. సో అదులు ఉమ్మం కూడా మౌతావరు అంకెళ్ళ చోరడే అగతే చొమ్మ బేనిన్న సందర్భతలు నుప్పు ఆలు బండారు 30 మెంబర్స్ బంతు అంగ చోర కొరత పొండవు. సో ఇదల్లా ఆ సందర్భతలు ఆ పరిస్థితులు ఆవశ్యకత కూడా బండే ఐదు కొండుతే నా చుల్రు ఎత్తరమా ఆల్మారు రక్తదాన ఆకృతులు నిండుతూ దుర్బలైతే పోండారు చెంత భావిస్తారు అది 100% ఎందు మిల్లే అదల్లా తాత్కాలిక భావం నాని ఇరతేలు బక్క కొడుతు నంక అంగంతోడు దుర్బల ఎందు బంతులే వాస్తవమైట్టు రక్తదాన ఆకృతులు నిండితే నంగలే తడిగి ఎత్తరమా ఆరోగ్య ప్రయోజనమే ఉల్లో అది నిండితే యాదరు కూడా కొరత నంగలే తడిగి అదావరు ఇదావరు ఎందు మిల్లే ఒరు చోర కొరతంటాయంగి మూను జీమతె ఒలిసా ఇప్ప యునైటెడ్ స్టేట్స్ ఇప్ప అమెరికతులల్ల ప్రతి ఒరు జండు సెకండ్గా చోరడగత్తి బేనుల అమెరికతులు రక్తదాన ఆకృతులు నిండితు కేవల స్వీకరిసేంటంకి మాత్ర ప్రయోజనం ఉండే రక్తదాన ఆక్యంకు కూడా చొమ్మ ఎందరే ప్రయోజనం కూడా ఉండు. సో ఆ సభలో ఒరు రక్తదాన ఆకృతులు నిండితు మూను జీమతె ఒలిసా ఇద్దరు ఎల్లత విచారత బగ్గే 100% ఎందరే ముత్తురోజి వయసరు. సో అది ఫలమే రక్తదాన ఆకుగా అరల పరతీరారు మనసాకిరారు అంగ క్యాంపులు పోయితే ఇంకో కొడుక ప్రతి ఒరు హాస్పిటల్ను కూడా బ్లడ్ బ్యాంక్ ఉండి ఇక్కడ నిఘమే మనసు వచ్చే సీద పోండు ఉంటాల ఆవిడ అదికి సంబంధపట్టు నిఘ ఆ టైం కేట్ పెరిచేది ఆవిడ పోయితే ఇంక ఆరాంశ కొడుక. సో ఇది నిండితు చొమ్మ బ్లడ్ బ్యాంకులు చోరడ కొరతండు కొరడి ఆవులే ఇందులెంకి నంకు నంకు అగత్యతే బండంకెత్త సమయతులు నంకు అది చొమ్మ ఉపకార ఆవు ఆ ఎసబులు ఈ బిసియత్తులు ఎల్లారం కూడా ఆలోచిస్తూను చల్లరకేతరు విచార ఇండతే కార్యక్రమతలు చెందేది ఐటిక్రి ఇది ఇండత మైకల్ దబలక కార్యక్రమ నెక్స్ట్ బిల్లేసే పిన్నరు బిసియ తొట్టికి బరువ. సో అత్రతో కేటొట్టి కురి ఇది రేడియో సారంగ్ 107.85
1: కేళుగురే ఇదివరకు ధ్వనిముద్రిత ప్రసారవన్న కేళుతా బంద్రి ఇది రేడియో సారంగ్.

ಮುಲ್ಕಿ ಒಂದು ಭಾರಿ ಪುಗಾರ್ತ್ಯದ ಇತಿಹಾಸದ ಊರು. ವರ್ಮ ಮಾಗಣ ಇತ್ತಂಡೆಗೆ ದುಂಬಗ ಮುಲ್ಪ ಸಾವಂತ ಅರಸರ ಆಳೊಂದಿತ್ತೇರು. ಅಕಲ್ನ ಸುರುತ ರಾಜಧಾನಿ ಸಿಮಂತೂರು. ಸಿಮಂತೂರು ಜನಾರ್ದನ ದೇವರು ಅಕಲ್ ಆರಾಧ್ಯ ದೈವ. ಸಿಮಂತೂರು ಐಕಳ ಕುಬೆ ಊರು ಪಂಜ ಇಂಚ ವರ್ಮ ಮಾಗಣೆ ಉಂಡು. ಆ ವರ್ಮ ಮಾಗಣೆದಲ್ಲ ಒಡತಿ ಬಪ್ಪನಾಡದ ಉಳ್ಳಾಲ್ದಿ ಅಂಜನೆ. ಈ ಮಾಗಣೆಗೆ ಈ ಪುಗಾರು ಪುಗಾರ್ತದ ಪುದಾರ ಗೆತ್ತಿನ ಅಗೋಳಿ ಮಂಜಣ್ಣೆ ಆಯ್ನ ಅಪ್ಪೆ ದುಗ್ಗಮ್ಮೆ ಹಾಲು ಅಪ್ಪೆ ಕಟ್ಟದಲು ಕಾಂತಾವರ ಬುಧಾವರ ಪಂಪಿನ ವೀರ ಪುರುಷರು ಅಕುಲು ವೀರ ಪುರುಷರು ಆವಡಾಂಡ ಆಯ್ತ ಪಿರಾವಡಿ ಇತ್ತ ನಾಲ್ ಅಪ್ಪೆ ಆಚು ಬೈದೇದಿ. ಇದು ಪೂರ ಮುಲ್ಕಿದ ಮಣ್ಣದ ಒಂದು ಕಮ್ಮನ ಒಂದು ಪರಿಮಳ ಪಂಡದ ನಮ್ಮ ಪನೋಲಿ ಅಂಚನೆ. ಮುಲ್ಕಿಡು ಪುಗಾರ್ತ್ಯದವರಿಯೇ ಯಕ್ಷಗಾನ ಕವಿತೆ ಲಿಂಗಣ್ಣ ಕವಿ ಪಂಡದು ಪುತ್ರ ಕಾಮೇಶ್ಟಿಂಚಿನ ನಾಲ್ ಪ್ರಸಂಗ ಬರುತ್ತೆ. ಮುಲು ಪುಗಾರ್ತ್ಯದ ಸ್ವತಂತ್ರ ಹೋರಾಟಗಾರತಿನ ಕಾರ್ನಾಡು ಸದಾಶ್ವರಯ್ಯರು ಐಕಳ ಸಂಜೀವನಾಥ ಮುಕುಲುಪುರ ಸ್ವತಂತ್ರಗಾದಿ ಹೋರಾಟ ಮಲ್ದಿನಂಚಿನ ವೀರರು ನಮ್ಮ ಪನೌಲಿ. ಮುಲ್ಕಿಡು ತುಂಬುಡೊಂಜಿ ವೆಂಕಟರಮಣ ದೇವಸ್ಥಾನದ ಮುಲ್ಕಿ ಮೇಳ ಇತ್ತಂಡು. ಭಾರಿ ಪುಗಾರ್ತದ ಮೇಳ ಕೂಡ್ಲು ಮೇಳ ಮುಲ್ಕಿ ಮೇಳ ಬೇಕ ಧರ್ಮಸ್ಥಳ ಮೇಳ ಪಂಡದು. ಗೌಡ ಸರಸ್ವತ ಸಮಾಜದಕ್ಕಲು ಮುಲ್ಪ ಬತ್ತು ನೆಲೆ ಉಪ್ಪನಾಗ ಸಾವಂತ ಅರಸರು ಅಕ್ಕಲೆ ಸಾಯ ಮಲ್ತೇರಿಗೆ. ಇಂದು ಪೂರ ಒಂಜಿ ಇತಿಹಾಸಡು ದಾಖಲಾತಿನ ವಿಷಯಲು ಅಂಜಿನ ಬಪ್ಪ ಬ್ಯಾರಿ ಒಂಜಿ ಇಲ್ಯ ದೇವಸ್ಥಾನನು ಅಪ್ಪೆ ಉಳ್ಳಾದಿಗೆ ಕಟ್ಟದೇರು. ಸಾವಂತ ಅರಸರು ಬೇಕ ಇನ್ನು ಮಲ್ಲ ಮಲ್ತು ಕಟ್ಟಿಯರು. ಅಂಜಿನ ಪರ ಇತಿಹಾಸದ ದಾಖಲೆಲು ಉಲ್ಲ ಅಪ್ಪೆ ಕಟ್ಟದ ತುಳುನಾಡು ಅಪ್ಪೆ ಬೇರದ ತುಳುನಾಡು. ಬೇರು ಪನ್ಪು ನಾವು ನಮ್ಮ ಅಪ್ಪೆ ಪನ್ಪಿನ ಒಂಜಿ ಕಲ್ಪನೆಡು ಈ ವಿಚಾರ ಸಂಕೀರ್ಣ ಆಯೋಜನೆ ಮಲ್ದ. ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಅವು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಬತ್ತಿನಂಚಿನ ಒಂಜಿ ಕಟ್ಟು ಅವು ಏರ್ಲ ಮಲ್ತಿನ ಕಟ್ಟತ್ತು. ಅಳಿಯ ಸಂತಾನ ಕಟ್ಟು ಅವು ಮಲ್ತದುಪ್ಪು ಅಯ್ಕೆ ಆಧಾರದ ಆಲ ಇಜ್ಜಿ ಭೂತಾಳ ಪಂಡಿತ್ತೆ ಪನ್ಪಿನ ಆಧಾರದ ಆಲಲ ಆಧಾರ ಇಜ್ಜಿ ಅಂಡ್ ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಅಯ್ಕೆ ಆಧಾರದ ಆಲ ಬುಡ್ಚಿ ಅವು ಇತ್ತಿನನೇ ಕಟ್ಟು ಗಿವನ್ ಪಂಪಿರದ ಗಿವನ್ ಸಿಸ್ಟಮ್ ಅವು ಇತ್ತಿನ ಒಂಜೆ ಕಟ್ಟು. ತುಳು ಜಗತ್ತಡು ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಬುಡ್ದು ಬೇತೆ ಹೂ ಕಟ್ಟಲ ಇಜ್ಜಿ ಅವಳು ಒಂಜೆ ಕಟ್ಟು ಬೇತ ಕಟ್ಟು ಮಲ್ದಿತ್ತಂಡ ಹೂ ಆಂಡಲ್ಲ ಬೇತ ಕಟ್ಟು ಇತ್ತಂಡ ಮಕ್ಕಳ ಕಟ್ಟು ಪಿತೃಪ್ರಧಾನ ಕಟ್ಟು ಇತ್ತಂಡ ಅವು ಎಂಕುಲ ಮಲ್ತೊಂದಿನ ಕಟ್ಟು ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಅಂಚತ್ತು ಅವು ಆಲ್ರೆಡಿ ಇತ್ತಿನ ಬಕ್ ಅವು ಪ್ರಾಚೀನ ಕಾಲದ ಪಿರಾಕೃತಿ ನಡತೊಂದು ಬತ್ತಿನಂಚಿನ ಒಂಜೆ ಕಟ್ಟು. ಒಂಜಿ ತುಳು ಜಗತ್ತಡು ಒಂಜಿ ಪೊಣ್ಣು ಬಾಲೆ ಪುಟ್ಟುಂಡ ಪಂಡ ಅಲೆಗ ಅಲ್ಲಿ ಅಪ್ಪೆ ಉಲ್ಲಲು ಅಜ್ಜಿ ಉಲ್ಲಲು ಅಪ್ಪೆ ನೊಟ್ಟಿಗೂ ಪುಟ್ಟಿದನಕ ಅಪ್ಪ ಪುಟ್ಟಿದನಕಲು ಉಲ್ಲೇರು ಅಲ್ಲಿನ ಜೋಕುಲು ಉಲ್ಲೇರು ಆನಾತ್ ಪೊಣ್ಣಾದ ಉಲ್ಲೇರು. ಸೊ ಇಂಚ ಒಂಜಿ ಪೊಣ್ಣು ತುಳು ಜಗತ್ತಡ ಪುಟ್ಟುಂಡ ಅಲೆಗ ಒಂಜಿ ಸೇಫ್ಟಿ ರಕ್ಷಣದ ಒಂಜಿ ಮನೋಭಾವನೆ ಪುಟ್ಟಿನಾಗನೇ ಬರ್ಕೊಂಡು ಆಲು ಏನ ತುಪ್ಪಲ್ಲ ಅವಳ ಬಂಧುತ್ವ ಏನು ಉಂಡ ಕಿನ್ಶಿಪ್ ಅಂದ ಪನ್ಪ ಬಂಧುತ್ವ ಬೊಕ್ಕ ಆಲು ಆ ಲೈನೇಜ್ ಅನುವಂಶತೆ ಉಂಡ ಇಂದು ರಡ್ಡುಲ ಸೇರ್ದು ಒಂಜಿ ಕಟ್ಟು ಆಪುಂಡು ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಇಂದು ದಾಯ ಆಪುಂಡು ಬಂಡ ಬೊಕ್ಕ ವೈಜ್ಞಾನಿಕ ಕಾರಣ ಏನು ಕೊರಪೆ ಆಯ್ಕು. ಪ್ರತಿ ಮನುಷ್ಯಲ ಒಂದು ಉಸಿರಾಡೋಡಾಂಡ ಆಯ್ನ ಉಲಾಯಿ ಒಂಜಿ ಚೈತನ್ಯ ರೂಪ ಉಂಡು ಶಕ್ತಿ ಉಂಡು ಅವು ಎಂಕುಲು ಸೈಪುನ ಮುಟ್ಟಲ ಎಂಕ್ಲೆಗೆ ಆ ಶಕ್ತಿ ಬೋಡು ಎಂಕ್ಲ ಉಲಾಯಿ ಒಂಜಿ ಶಕ್ತಿ ಬೋಡೆ. ಆ ಚೈತನ್ಯ ರೂಪ ಎರಡ್ದು ಬತ್ತಿನ ಪಂಡ ಅವು ಪ್ರತಿ ವರಿಯನ್ನು ಅಪ್ಪೆರ್ದು ಬೈದಂಡು ಆ ಆಣವಾಡು ಪೊಣ್ಣವಾಡು ಆಯ್ನ ಅಪ್ಪೆರ್ದು ಬೈದಂಡು ಅವು ಎಂಚಿನಾಂದಿ ಅನ್ನಬೇಕು ವೈಜ್ಞಾನಿಕ ಕಾರಣ ಕೊರಪೆ. ಸೊ ಅಂಚಾದು ಈ ಕಿನ್ಶಿಪ್ ಕ ಲೈನೇಜ್ ಅನುವಂಶೀಯತೆ ಬೇಕ ಬಂಧುತ್ವ ಆ ಒಟ್ಟು ಸೇರಿದು ನಮ್ಮ ಆಯ್ನ ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಪಂಡದು ಪನ್ಪ. ಸೊ ಒಂಜಿ ಶಕ್ತಿ ಇದೆ ಅನ್ಪಂಡೆ ಅವು ಆದಿಶಕ್ತಿ ಅವು ಎ ಫೈನಲ್ ಪಂಡ ತುಳು ಜಗತ್ತಡು ತುಳುವೆರು ಅಪ್ಪೆಗೆ ಏತಮಲ್ಲ ಸ್ಥಾನ ಕೊರ್ತೇರು ಪಂಡ ಐದ ಮಿತ್ತದ ಸ್ಥಾನ ಇಜ್ಜಿ ಆದಿಶಕ್ತಿಯಿಂದ ಪಂತೇರು. ಆದಿ ಬಕ ಶಕ್ತಿ ಆದಿ ಬಕ ಮಾಯೆ ಇಂಚ ಪನ್ಪ. ಸೊ ನಮ್ಮ ತೆರಿಯಾಂದಿನ ಶಕ್ತಿ ಉಂಡ ನಮ್ಮ ತೆರಿಯಾಂದಿನ ಅವು ಮಾಯೆ ಅಲೌಕಿಕ ನಮ್ಮ ಪನ್ಪ. ನಮ್ಮ ತೆರಿಯದಿನ ಶಕ್ತಿ ಅವು ಶಕ್ತಿಯೇ. ನಮ್ಮ ತೆರಿಯಾಂದಿನ ಶಕ್ತಿ ಮೂಲ ಆದಿ ಮೂಲ ದೈವಲು ನಮ್ಮ ಪನ್ಪ. ನಮ್ಮ ಏನ ತೆರೆದಿ ಜನ ಅವು ಮೂಲ
கொஞ்சம் கிரங்கு நில தட்டிட்டு இத்துண்டா, கிரங்கு ஏத்த மல்ல உண்டு எங்களுக்கு கொத்தாப்புஜி, கிரங்கு உண்டு அதோ கேரட் உண்டுன்னு எங்களுக்கு கொத்துண்டாத்தே. ஸோ அவு மூல, அவு மாய, மாயதாய பண்டா துளு ஜகத்துடு ஆணு பண்புனைய லௌகிகத்தனை பிரதிநிதிஸ்துண்டா, பொண்ணு பண்பினாயே அலௌகிகத்தனை பிரதிநிதிஸ்துண்டு, பொண்ணு பண்புனாலு அலௌகிகத்தனை பிரதிநிதிஸ்வாலு. ஸோ அஞ்சாவது லௌகிக அலௌகிக ஈ ரெண்டு வியவஸ்தலு உள்ள சக்தி அவு பிராக்குத தலைமாறு தலைமாறு தலைமாறுத பிரவிசம் வந்து பைதுண்டு. அமிர்தவாகினி வந்து மாணவன எதேந்த எதைக்கு ஹரியொந்துண்டு பிரவிசந்து வந்து நம்ம பண்பா. ஸோ அவே சக்தி, அவு மூல சக்தி, அப்பேடுது அப்பேடுது அப்பேடுது அப்பேடுது பைதுண்டு. வேறு ஏறதுல பைதுஜி அப்பேடுது அப்பேடுது அப்பேடுது மாத்திர பைதுண்டு அவு. அவுவே ஆதிமாய எந்த பண்பா பொண்ணு பக்க அப்பே இந்த ஒஞ்சே ஐக்கு தால பேதபாவிச்சு. தேவி மாத்மியம் வந்து கிரந்தம் உண்டத்தே, தேவி மாத்மியம் சொருக்கு துளுட்டு அனுவாதாயினா கொஞ்சம் கிரந்த ஐட்டு ஓங்கார அந்த உண்டத்தே, ஓங்கார அவ துளு லிபி ஞான் பண்ணியது ஸ்ரீ பன்னஞ்சி கோவிந்தாச்சாரிய பந்தேரு. ஓங்கார பண்பின லிபி துளுட்டு பைதி நாவு துளுத்த லிபி இந்த பந்தேரு. தேவி மாத்மியம் பண்பின கிரந்த ஐட்டு தேவி மாத்மியம் நிகழ தூதுப்ப ரத்த பீஜ பருப்பே, ரத்த பீஜ தும்ப மைச நொட்டகித்தனாயே, சும்ப நொட்டகித்தனாய அத்த தும்ப மைச நொட்டகித்தனாயே. மைசன விந்தியாச்சலாடுது உந்தது அப்பே கெர்னக ஈ ரத்த பீஜ கம்ப்ளீட் ஜக ஜனனின தூத்தே, சம்பூர்ண ஜக ஜனனி ஏறு பண்பினா கொஞ்சம் மாய்த்து அயகுண்டு அஞ்சாந்தாய சும்பட பண்பே. ஆதிமா ஏறு தருணை அல்ல அவள் ஆதிமாயே பண், அவள் தருணை அல்ல ஆதிமாயே அந்த பண் பொன்னந்து பட் ஆள் ஆதிமாயே தைத்தியவார சமாரி சுத்தா திருஜசார பொறே என்று பண். அஞ்சு ஆய ஏன பண்பேனா ஐய தெருவந்தினா மைசன் ஒட்டு குப்பன மைசன கிரணகா ரத்த பீஜ தூது ஜகஜனனே தூது போடிது பல்தொந்து பத்தது சும்ப நொட்டுகித்தினாயே ஆ சக்தி தூலே. ஸோ அவே மாத்திருப்பத சக்தி சும்பன உலாயித்துண்டு, சும்பதானவன உலாயிலாயித்துண்டு. சும்பன கெரடாண்டா ஆதிமா ஏன மல்த்தோலு சும்பன உலாய்தா மாத்திருசக்தினை பிதாய்கத்தோலு ஆயன கெர்றாண்டு. அவன் பிரம்மே வர கொர்துப்பே சும்பகு நின் அப்பே தீச ஐப்பா பண்ணது. ஸோ அப்பே உலாய்ப்புனாக அப்பனு கெர்ற ஆப்புஜத்தே அந்த அது சும்பன கெரடாண்டா சும்பன உலாய்ப்புனா மாத்திரு சக்தினை பிதாய்கெத்துத கெருப்போண்டு. இ ஆதிசக்தி மாத்தங்கி ரூபடு மாய்த புண்ணியமேதா நீ நீர் தொலாயிருந்து பருப்போலும் இத்து மாதங்கி ரூபடு மாயுத புண்ணியவதானி நீர் தொலை பத்துது ஆளு தேவத்தலைக்கு தர்சன கொடுப்போல். ஸோ இந்த ஆதிசக்தி மூலசக்தி மூல சைத்தன்ய ரூபா நம்ம பண்பனா அவ்வே அப்பே. கொஞ்சம் மனுஷ ஆயன ஆயன ஜீவடு ஆயன சரீரடு சக்தி சைத்தன்ய பண்டா அவ ஆயன ஜீவகோஷடு உப்புனா மைட்ரோகாண்ட்ரியா பண்பினவு அவன ஜீவகோஷடு உண்டவு. ஆ மைட்ரோகாண்ட்ரியா பவர் ஹவுஸ் மைட்ரோகாண்ட்ரியா யான் சைப்புன முட்டில் என்ன தேவடு உண்டவு ஆ உளுத்து பத்தினி அவ பத்தின் அப்பெடுது பேத்த ஏறெடுதுல அத்து அப்பெடுது பத்தின மைட்ரோகாண்ட்ரியா பண்பினஞ்சு சக்தி ஏன உண்டு என்னோட ஜீவகோஷடு அவு எங்கு ஏப்பல என்னொட்டுக்கே உப்புணும் அந்த எங்கு ஆயின ட்ரான்ஸ்ஃபர் மல்பர் ஆப்புஜி என்ன மெக்தி காப்புண்டு என்ன மெக்திக்கு ட்ரான்ஸ்ஃபர் மல்பர் ஆப்புண்டவு எங்க ஆப்புஜி தாய்பண்ட அல்பண்ணும். ஸோ நம்ம நம்ம சிருஷ்டியானாக புருடாவஸ்தியது சிருஷ்டியானாக அப்பென அண்டானு அவு கிவன் கிவன் சிஸ்டம் கொஞ்சம் கொர்த்தீர சிஸ்டம் அவு அப்பென அண்டானு ஐட்டு மைட்ரோகாண்ட்ரியா உண்டு அம்மேது போப்புண்டா அவு டிஎன்ஏ மாத்திர அம்மனா அம்மனா ஜீவகோஷுடுல மைட்ரோகாண்ட்ரியா உண்டு அவு போப்புஜி டயப்பண்டாய்க்கு பேத்த கெலச உண்டு அவு சலனசீலத்தை கோர்ப்புண்டு அணுகு பூவாரே சலனசீல கொரடத்தா அவு தரட்டுப்புண்டு வீரியான வந்த தரட்டுப்புண்டு மைட்ரோகாண்டி அவு போப்புஜி அவு அணு ரூபடித்தது அவு அவுலே பிறனே உப்புண்டு மைட்ரோகாண்டியா பொன்னன மாத்திர கிவன் சிஸ்டம் அவு பவர் ஹவுஸ் இஞ்சா கொஞ்சம் புருண சிருஷ்டியானகா மைட்ரோகாண்டியா அப்பேனே பர்ப்புனாடேக்கு அம்மனை பர்ப்புனேஜ் அம்மனை ஓ பர்ப்புண்டு டிஎன்ஏ மாத்திர டிஎன்ஏ எத்து பர்ப்புண்டு 50% மாத்திர ஒளிதான் 50% ஒரிதுனா அவு அப்பே நானே பருப்போனும்
ಸಂಚಾಂಡ ಅಮ್ಮೇರ್ನ ಡಿ ಎನ್ ಎ 50% ಮಾತ್ರ ಒಂಜಿ ಭ್ರೂಣಾವಸ್ಥೆಗೆ ಭ್ರೂಣಗ ಪೋಪುಂಡು ಪಂಡ ಇಡೀ ಮೈಟ್ರೋಕಾಂಡ್ರಿಯಾ ಅತ್ತಾಂದೆ ಐ ಟಿ ಪಿನ ಬೇತೆ ಜೀವಶಕ್ತಿಲು ಪೂರಲ ಅಪ್ಪೇನೇ ಗಿವನ್. ಇಂದು ಬಾಲೆಗೆ ಅವು ವರ್ಗಾವಣೆ ಆಪುಂಡು. ಬೇತೆ ಕಟ್ಟಿಜ್ಜಿ ಅವೇ ಅಪ್ಪೆನ ಶಕ್ತಿ ಅಪ್ಪುನು ಮಾತೃ ಶಕ್ತಿ ಅವೇ ಮೈಟ್ರೋಕಾಂಡ್ರಿಯಾ ಪನ್ಪಿನ ಜೀವಶಕ್ತಿ ಎಂಕಲ ಚೈತನ್ಯ ರೂಪಡುಂಡು. ಈತ ಮಾತ್ರ ಭ್ರೂಣಗು ಭ್ರೂಣ ಕ್ರಿಯೇಟ್ ಆನಗ ಸೃಷ್ಟಿ ಆನಗ ಆಯ್ತು ಸುಮಾರು ಹತ್ತು ಸಾಧಾರಣ ಮಿಲಿಯ ಕಟ್ಲೆ ಜೀವಾಣುಲು ಸೃಷ್ಟಿ ಅಪ್ಪ ಸೂಕ್ಷ್ಮಾಣು ಅನ್ಪ ನಮ್ಮ ಜೀವಾಣುಲು ಸೃಷ್ಟಿ ಅಪ್ಪ ಅವು ಎಂಕಲ್ ನಾ ಬಂಜಿ ಕಾರ್ಲು ನೆಟ್ಟು ಬರೋಪ್ಪಂಡು ಅವು ಎಂಚಿನ ಪಂಡ ಗಟ್ ಹೆಲ್ತ್ ನಂಬ ಅನ್ಪತ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ನಮ್ಮ ಜೀವನ ಇಡೀ ಆರೋಗ್ಯನು ರಕ್ಷಣೆ ಮಲ್ಪನ ಆ ಸೂಕ್ಷ್ಮಾಣು ಜೀವಿಲು ಅವು ಪೂರಲ ಅಪ್ಪನ ಜೀವಡ್ದೇ ಬರ್ಪಂಡು ಅಪ್ಪನ ಶರೀರೋಡ್ದೇ ಎಂಕ್ಲೇ ಬರ್ಕೊಂಡು ಅಂಜನ ಇಕ್ಕಲು ತೂಲೆ ಎತ್ತು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಪ್ಪೇ ಪನ್ಪುನವು ಇಂದು ಪೂರ ಇತ್ತೆ ವೈಜ್ಞಾನಿಕವಾದ ಇತ್ತಿ ನಾವು ಯಾನು ಓದುದು ತೆರೀದೆ ನಾವು ಯಾನು ಸೈನ್ಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಅತ್ತ ಯಾನು ಕಾಮರ್ಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಯಾನು ಓರಿದು ಓದುದು ಅಯ್ಯನ ಅರ್ಥ ಮಲ್ತೊಂದಿನಿ ಯಾನು ಅಂಜನ ಬೆತ ಬೇತ ವ್ಯವಸ್ಥೆ ದೇಹದೊಳಗೆ ಬೆಚ್ಚೆ ಉಪ್ಪು ನಾವು ಅಯ್ಯ ಬಾಲೆ ಪಿದಾಯ್ ಬನ್ನಾಗ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಎಕ್ಸ್ಪೋಸ್ ಆನಾಗ ಆಯ್ಕೆ ಸಮಸ್ಯೆ ಬರ್ಪುಂಡು ಅಯ್ಯನ ಪೂರ ಎದುರಿಸು ನಾವು ಇಂದು ಪೂರ ನಮ್ಮ ಅಪ್ಪೆನೇ ಪಂಡ ನಮ್ಮ ಅಪ್ಪನೋಲಿ ಅಂಜದ ಅಪ್ಪೆ ಕಟ್ಟು ಮಾತ್ರ ಪ್ರಪಂಚ ಉಡುಪನ ಬೇತೆ ಕಟ್ಟಿ ಇಜ್ಜಿಂದ ಯಾನ್ ಧೈರ್ಯವಾದ ಪನ್ಪೆ ಅವತ್ತಂದೆ ಆನನ ಶರೀರಡು ಎಕ್ಸ್ ಬಕ್ಕ ವೈ ವರ್ಣದಂತುಂಡು ಎಕ್ಸ್ ಎಲ್ಲ ವೈಲ ಎಂಕ್ಲ ದೇಹಡುಂಡು ಎಕ್ಸ್ ಎಕ್ಸ್ ಅವು ಅಪ್ಪೆನ ದೇಹಡುಂಡು ಸೊ ಇಂದು ಆನ ಭ್ರೂಣನ ಪೊಣ್ಣ ಭ್ರೂಣನ ಡಿಸೈಡ್ ಮಲ್ಪನ ಮಾತ್ರ ಆನಗುಪ್ಪನ ವೈ ವೈ ವರ್ಣತಂತು ಅವು ಅಯಗ್ ಆನ ಬಾಲೆ ಆವಡ ಆವಡ ಅತ್ತೆ ಡಿಸೈಡ್ ಮಲ್ಪನ ಬೇತು ವಾ ಕೆಲಸ ಲೈಕಿಜ್ಜಿ ಆಂಡ ಅಪ್ಪೆನ ದೇಹಡುಪ್ಪನ ಎಕ್ಸ್ ಎಕ್ಸ್ ರೆಡ್ ಎಕ್ಸ್ ವರ್ಣತಂತುಲ್ಲದೆ ಅವು ಕೇವಲ ಪೊಣ್ಣು ಬಾಲೆಯನ್ನು ಮಾತ್ರ ಸೃಷ್ಟಿ ಮಲ್ಪನತ್ ಅವು ಏನ ಮಲ್ಪನು ಪಂಡ ಅವು ಆಲೆಗ್ ಜೀವ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ಕೊರ್ಪುಂಡು ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ಅಲ್ಲಿಗೆ ಇಮ್ಯುನಿಟಿ ಕೊರ್ಪುಂಡು ಅಂಜದ ಪೊಣ್ಣಗ್ ಬೇಗ ಸೀಕ ಬರ್ಪುಜಿ ಅನುವಂಶದ ಕಾಯಿಲೆ ಆನಗ ಬೇಗ ಬರ್ಪುಂಡು ಪೊಣ್ಣಗೆ ಬೇಗ ಬರ್ಪುಜಿ ದಾಯಪಂಡ ಅವಳು ಒಂಜಿ ಎಕ್ಸ್ ಮಾತ್ರ ಆನಡುಪ್ಪನು ಅವು ಡ್ಯಾಮೇಜ್ ಆಂಡ ಆಗಿ ಬೇಗ ಸೀಕ ಬರ್ಪುಂಡು ಪೊಣ್ಣಗಂಜದ ರೆಡ್ ಎಕ್ಸ್ ಉಂಡು ಇನ್ನು ಪೂರ ನಮ್ಮ ತೆರಿನಾಗ ವೈಜ್ಞಾನಿಕವಾದ ಏತ್ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಉಂಡು ಅಪ್ಪೇ ಪಂಡ ನಮಗೆ ಗೊತ್ತಾಪುಂಡು ತಾನು ಪುರಾಣಕ್ಕೆ ಪೋಯೆ ಐದು ಪಕ್ಕ ಏನು ವೈಜ್ಞಾನಿಕವಾದ ಬತ್ತೆ ನನ್ನ ಸಾಮಾಜಿಕವಾದ ಅಪ್ಪೆ ಕಟ್ಟೆ ಪನ್ಪು ನಾವು ಅಲ್ಲಿ ಏತ್ ಬಂಗಡುಪ್ಪಾಡು ಏತ್ ಕಷ್ಟಡುಪ್ಪಾಡು ಕಂಡಕ್ಬೋದು ನಟ್ಟಿ ನಡೆದು ಕೆಸರು ಕಾರಡುಪ್ಪಾಡು ಪಾಲೆ ಬಕ್ಕ ಕತ್ತಿ ಕೈಟುಪ್ಪಾಡು ಅಲ್ಲಿ ಇಲ್ಲಗ ಬಂದಾಗ ಆ ಮುಳಿತ ಕುಬೇನ ತೂನಾಗ ಎನ್ನ ಇಲ್ಲು ಎಂದು ಪನ್ಪೋಲು ಇಂದು ಎನ್ನ ಇಲ್ಲು ಮೂಲುಪ್ಪುನ ಎನ್ನ ಅಪ್ಪೆ ಎನ್ನ ಜೋಕುಲು ಮೂಲುಪ್ಪು ನಾವು ಎಂಕ ಸಂಬಂಧಪಟ್ಟಗಳು ತಮ್ಮಲೆ ಅರುವತ್ತೆ ಇಂಚ ಎನ್ನ ಮೆಗ್ದಿ ಎನ್ನ ಪಲ್ದಿ ಸೊ ಎನ್ನ ಎತ್ತು ಬಂಗ ಇತ್ತನಲ್ಲ ಯಾನು ಇಲ್ಲಗ ಬಂದಾಗ ಯಾನು ವಾ ಇಲ್ಲನ ತೂಪೆ ಅವು ಎನ್ನ ಇಲ್ಲ ಎನ್ನ ಅವು ಆ ಅಪ್ಪೆಗೆ ಒಂಜಿ ಕನ ಅಲ್ಲ ಎಂಚಿನ ಕನಪಂಡ ಎನ್ನ ಮಗಳು ಎನ್ನ ಅಪ್ಪೆ ಮುಕ್ಕಲು ಪೂರ ಈ ಮನೆತನ ಉದ್ಧಾರ ಅವಡು ಗೌರವ ಬರೋಡು ಪನ್ಪಿ ನಾವು ಅಲ್ಲೆನ ಒಂಜಿ ಆಸೆ ಆ ಕನ ಪನ್ಪು ನಾವು ಅಪ್ಪೆ ಕಟ್ಟದೆ ಮೂಲವಾದೇ ಉಂಡು ಅಲ್ಲೊಂಜಿ ಕನವು ಅಲ್ಲಿ ಪರಿದು ಬಂದ ಬಜೆಟ್ ಜೆತ್ತದು ಪಾಡು ತನ್ನ ಮಗಲಡ ಪಾದನ ಪನ್ನೊಂದು ಜಪ್ಪು ಆ ಕಾಲೋಡ ಟಿ ವಿ ಅವು ಇಂತಿನ ಲಜ್ಜಿ ಕರೆಂಟ್ ಲಜ್ಜಿ ಜೊತೊಂದು ಮಗಲಿಗೆ ಐನ ಅಲ್ಲಿ ಪನ್ಪೋಲ ಕೆಬಿಕ್ ಪಾರ್ದನ ಪನ್ಪೋಲ ತಲೆಮಾರು ತಲೆಮಾರದು ತಲೆಮಾರು ತಲೆಮಾರಿಗೆ ಪನ್ಪೋಲ್ ಎಂಜಿನ ಪಾರ್ದನ ಪಂತೋಲು ಪೊಕ್ಕಡೆ ಪಾರ್ದನ ಕತೆ ಬಂದಿನ ಅತ್ತಾಳು ಆ ಪಾರ್ದನೋಡು ಎಂಚಿನ ಅಣ್ಣಪ್ಪಂಡ ಆಯ್ತ ಆಯ್ತ ನಾಯಕಿ ಇರಲಿ ಅರ್ಥ ಹೀರೋಯಿನ್ ಆಕಲು ಮೂಲಕ್ಕನೆ ಭಂಗಪತ್ತಿನ ಕೊಲು ಸಿರಿಯಾವಡು ತನ್ನಿ ಮನಿಗ ಅವಡು ಕಲ್ಲುರುಟ್ಟಿ ಅವಡು ನಾಗಸಿರಿ ಕನ್ಯಾ ಅವಡು ಬಲಜೇವ ಮಾನಿಗ ಅವಡು ಸೊ ಇಂಚಿನ ಭಂಗಪತ್ತಿನ ಕೊಲು ಸ್ವಾವಲಂಬ ಆದಿತ್ತಿನ ಕೊಲು ಸವಾಲನ್ನು ಎದುರಿಸಿನ ಕೊಲು ನಾ ಕತೆನ ಈ ಅಪ್ಪೆ ಮಗಳಿಗೆ ಬೆತೆ ಬೇಯಿಸೋ ಸಂದರ್ಭಡು ಜಪ್ಪನಪ್ಪ ಮಾತ್ರ ಅತ್ತು ಬೆತೆ ಬೇಯಿಸೋ ಸಂದರ್ಭಡು
నట్టి నడిన కావాడు, కంటే కలిసి మల్పన కావాడు. ఇంజ వాళ్ళు పనుందే ఇత్తలు అవి ఏ వర్గావనేది బతండి. సో ఇంచ వర్గావనాతి నా ప్రాముఖ్యం ఇంజ కథే బండి సిరీనా కథే నీతే అని జానపద బరందల్లే వైజ్ఞానిక అండ్ నన్ను జానపద గాని బరందల్లే దైవారాధనకి. ఓ దైవారాధన ఆరాధన పంట సంరక్షణ పంపిన అర్థాలో ఉండు. సంరక్షణ ఏరు మల్పడు, సంరక్షణ మల్పును అప్పేనే ఉండు. ఈ సంరక్షణద కాన్సెప్టెడ్ ఆరాధనద కాన్సెప్టెడ్ దైవ తాను పొన్ను పంపుడు, తాను మదిమాలు పంపుడు, యాను ముత్తే సదీతిన మదిమాలు కరియాణిండు కారుంగిరుండు పురండు సొంటపట్టిండు యాను మదిమాలు గడిపతున ఏరు మధ్యస్థ ఏరు ఆయే మతీత మదిమాయే ఆయే లౌకికడుప్పును దైవ పనుపండు యాను పొన్ను ఉంది పనుపండు యాను ఆనందు పంతిజి యాను మదిమాలు నిగులు ఏయిన కట్లే ఉండ దైవ కట్లే ఉండ అవును రక్షణ మల్పడు అది సుమారు అయితే పరుపుడు పేరుద కుదిపెద్ద అరియంద లెక్క పెద్దద కెరందెలు ఆజాంది లెక్క సొంటద పట్టి తాళాంది లెక్క పూర నికులు తూడు పరే పరత నిగిపడే పొసతను తోడడే పుర పనిపేరు అయితే దైవ పనుపుడు యాను పొన్ను ఉంది పనుపుడు యాను పొన్ను ఉంది సుమరాతు దైవలు ఆనా పొన్ను అందు గొత్తిజ్జి పడ్డెత్తుడు ఎత్తిన బ్రహ్మస్థానుడు బెర్మేరని అప్పేందలేపుయారు అప్పేందలేపు నల్ప అంటే బేద బేద అయిన పనులు సుమారు అత్త దేవులు ఆ నా పొన్న లెక్కేసరి ఉండు అవి గొత్త ఆపుచ్చి అవి అప్పేనా అత అమ్మేనా అందు గొత్త ఆపుచ్చి ఆ నా పొన్న అందు గొత్త ఆపుచ్చి. సో అయితేనమ్మా ఈ ఇంతటి సిరిత పార్థనరత్నమ్మ భర్త సిరిక్ అవులు సంఘర్ష భక్తిని కండానేడా తన్న ఇళ్ళను సంరక్షణ మల్దిజి పండదు సిద్ధు బయకద సిరతుత్తు తొలపంటిన మల్ల విషయత్ సిరికి దాయ సంఘర్ష అండి అల్ప సిరికి ఆయన తన్న తాను పెద్దరబడదు ఇళ్ళక పోనగా ఆయన తూర వంజి దినలా కాంతు పుంజ బయది చెత్త తన్న బంజిడ బాలెప్పునగా ఇంక పవిత్రమైన సిరతుత్తు అది చెత్త తన్నకు సంబంధపడిన సత్యనాపురద ఆస్తిని తన ఇల్లాను అవి ఉలాయపడరే కెలస మల్తెత్త పితూరి మల్తెత్త అంది అప్పే కట్టుదాను ఒరిపరబడదు వాళ్ళు సంఘర్షమలతోలు వాళ్ళు బస్రూరు గుత్త జాలుడుంత పండించిన నీకు ఆయన బర పనుడు బర పనుడే పండదు ఈ ఇంక బర పనుడు పండదు వాళ్ళు మూకు దిగెత్తోలు సుమారు కథే ఉండి అయిట్ మూకు దిగెత్తోలు అదే కాంతు భజ పందే ఆయన సైదిజి మారే దాయగెప్పు అయ్యి పండు ఆయన సైదిజి మారైతే ఈ దాయగెప్పు పండదు అదగ సిరి అయిన పండోలు నిక్కాది యాని ఇందని పిరదీపుజి యాను పిరదీపును ఇడీ తులు జగత్తెడు ఏరు కండనడ శోషణ ఒలపట్టుదెరా అనాత్యార అత్యాత్యార ఒలపట్టుదెరా ఏరు బాలవీద ఇల్లద మూలకి సేరుదెరా కండెన సైతది ఇల్లద మూలకి సేరుదెరా అక్లే పోడది యాను మూకుతి దీపే పండదాలు బసుల గుర్త జాలుడు ఉంటుంది పంతోలు అవుంచి సన్నద్ధ పనులేనమ్మా ఇడీ తులు జగత్త పుణ్యులేగాలు స్వావలంబినదా వంచి సనద్దునే వాళ్ళ పండోలు అంచనా వాళ్ళు ఇల్లు బుడిదే బతోలత్తి ఇల్లుగ ఊళ్ళు పితూరి అండా ఎన్న మన్నతను ఎన్న గౌరవ ఎవరు తొందర ఆపుండా ఆ ఇల్లనే బుడుదు సత్యనాపురాన్ని బుడుదు వాళ్ళ బత్తోలు తొట్టిల్లుడు బాలిను దారుడు తుంబ ఉంది బత్తోలు ఆ బాలెంచిన బాలి వాళ్ళనే శక్తి అనే ఆనయ్ ఆన శక్తి అంచ బత్తినాలు కూడా రెడ్డనే మద్మేయాలు కెలవరినే నన్ను దాయ రెడ్డనే మద్మేయాలు కండనని విరోధిస్తాను బత్తినాలత్త వాళ్ళు రెడ్డనే దాయ మద్మే వాళ్ళు కొట్టరబడిదా కొడసారు ఆళ్ళు అవుల రెడ్డనే మద్మే వాళ్ళకి ఆయకు ఇతనే ఉంచి కొన్ని మద్మేది ఇతను సామును మద్మేస్తాయి అంటే సిరి వాళ్ళకి మద్మే అవడం అంటే వాళ్ళని హక్కవు వాళ్ళు ఏరెండ పడ్డ మద్మేపాలి వాళ్ళకి ఇష్టం అయితే నన్ను మద్మేపాలి వాళ్ళు కాంతు పూజ పొడిచే అయ్యా వాళ్ళైనా వాళ్ళకి తొందర మళ్ళదే వాళ్ళకి మాతృత్వగా సవాలుకు ఒడ్డుదే అని చెన్న పొడిచి రెడ్డనే మద్మే ఆవలేతాయి వాళ్ళు ఆవలేత వాళ్ళు అయినే పంతిన బసురుడు గుత్తురు ఉంటుంది జాలుడు అయినే పణ్యాలు అంచనా వాళ్ళ మధ్య ఆయాలు సామునుట్టుగా ఎత్తోలు కుమార సైతత వాళ్ళు మాతృత్వం ఏరగి హంచును ఏరగి దుంబు పోపుండవు అంచ కుమారను అబ్బ నడుకోవడం మాయ మల్పునగా సిరి అయిన పండలు పండ
కుమారి బొల్లుట్టు పోల యాను నీకు మెగ్దిన పెద్దది కొరదు బర్పే తూలే ఏత మాత్ర కట్టుదా ప్రాముఖ్యత ఏతుండు తూలే సొన్నెన పెద్దోళ్ళు సొన్నెన పెద్దది వాళ్ళు ఒక సైతోలు కుమారునొట్టు బొల్లుట్టు పోయోలు బుడ్లే అండ ఆ సొన్నెను వాళ్ళు బేత బేద కారం రాదు పొద్ది పెద్దోళ్ళు అవులు సాముకు బాలెజ్జి సామున అజ్జిల్లు అవు నమ్మ ఉరికి తొట్టు కెదీంజ ఉరికి తొట్టుడు సాము నిజవాదు ఉంచి పొన్ను బాలైన పెద్దది వాళ్ళు వాళ్ళ కుటుంబను సంసారను అనువంశతను ముందరిస రావడిత్తండు అయితే బదలుగు సిరి తాను పెద్దది ఆ బాలెను సాముగు కొరదు సాము ఇందని పోది అజ్జరే కొరల కానొట్టదు అజ్జరే కొరల కానొట్టదు అజ్జరే కొరల పండదు పండు అవులు రడ్డు వాళ్ళ ఉద్దేశ ఈడేరండి అత్తే అవులు కుటుంబంలో ముందు వరియండు ఇక్కడికి తన పొన్నున్న పెద్దోళ్ళు తన కుటుంబంలో సొన్నె అండు అబ్బకు దారగరా అండు కొడే కావాడ ఉంటుండు సంతాననే బెరమేర ఉంటాయిని ఇందు సిరిన కథేద ప్రాముఖ్యత నమ పెరియడు ఆయన అని నేను కల్లురుట్టి ఇక్కడికి గుర్తుండు కల్లురుట్టి మెగ్ది కలుకుడకపోడదు తాను సైతోలు బైరారసును తాను తాగి సావాలు కొరుడు పండదు ఇంచెన ఎదురుసారు ఆపుజి అక్కలే కదగా అకులు ఎల్లి అకులు అరసే భారీ మల్లాయే అవి బెదరికి ఒడ్డువే తాను జీవన బుడుదు సైద్ అకులు అడ్డు జనాల అకులు మాయడుపోదు బైరారసకు తొందరగా కొరిగారు జర కల్లూరుట్టుదులే పలాయిపోడదు మళ్ళా త్యాగం మళ్ళతో అలే సైతుపోయాలు వేణూరు మాదేవ అంగన్నోడు వాళ్ళు మాయగు సంధియోలు అంచని బలజేవు మాణిగా ఉంది పార్థన ఉండు సుమారు పార్థనలు ఉల్లా నాగశరి కన్యగా ఉండు తన్ని మాణిగలు పూర నమకిందు అప్పెకట్టుద ప్రాముఖ్యతను తోజావున కొంచెం స్త్రీత్వద ప్రతినిధీకరణ మల్పన ప్రతినిధులు పనవలినమ్మ ముళ్ళు బలజేవు మాణిగా ఆ కాలు నుంచి నెత్తలు పండ వధు దక్షిణ కొరందే తెర కొరందే మద్ మ్యారేజ్ వాణుల వధు దక్షిణ కొరడు మాణిగన బలజవ మాణిగన కండనే బల్లాలే ఆయ కొరుపుజే ఆళ్ళ ఆస్తి ఉండు నిన్న ఆస్తి పొర ఉండవు నిక్కేంద పనిపే అదగాలైన మాణిగ ఒప్పుజోలు ఎన్న ఆస్తి ఎన్నను ఎన్న అప్పన ఎన్న ఎన్నను సొంత ఈ బేత కొరడు తో హిందూ సంఘర్ష జాస్తి జాస్తి జాస్తి అదు అవు కడే కనుక ఏనని పండ వాళ్ళు మూకుత్తి కరియాణి కాలుంగిరి పొర గెత్తుదా ఆయగ కడుపుడు వాళ్ళు ఏత స్ట్రాంగ్ అదులు వల్పండ ఎన్న ఆస్తి ఎన్న స్వావలంబన ఎన్న ఎన్ననేవు నిక్కు సంబంధపడిన అత్తుంది అండ్ పురుషత్వద అధికారి ఏతుండు పండ జుమాది వాళ్ళకి అగెనెస్ట్ ఆప్ దెయ్యం అగెనెస్ట్ ఆప్ ఉండు బల్లాలే జుమాదికి పనిపే ఉయ్యులు కొరిపే అతనికి జుమాది వాళ్ళకి తొందరగా కొరుపుండు అవు తూలే పురుషత్వద ఇందు జుమాదిలా సాయం అల్పండు కడగల సైతుపోలు సత్యత ఘటనే ఉండు ఆ తడ్డికి పన్నగా నాలుగు సైపులు ఉలాయిపోపు జోలు